0: సొల్బేలు ప్రసాదం పెరిగి ఈ పదను భరతినారు బాబు కొరగా ఈ పదను పండినారు చేతన్ కుషి ముల్ప పండినారు ప్రసాద్ కడత ఈ పద కెమ్మలత బ్రహ్మ అపేక్ష మేరకు కూడా కుడోర పనుడొందు పంతిరు పిబిసి న్యూస్ బుక్క హెచ్ ఎం మహేష్ నమకు పండ్లేకొనే హెచ్ ఎం మహేష్ నమ్మ సురూత తుళుత సురూత పద పన్నారు ఆరు కాసరగోడు జిల్లేదా బతియడు కదా కానా పనుపున జాగేడు పుట్టుదు బులైనారు హెచ్ఎం ఓడియో పండదు తుళుత ఇని ఈతమాంత పదక్కులు కూర అవు కేసెట్ అది ఒరియోడండ కారణ హెచ్ ఎం మహేష్ అని చిత్తం మామల్ల వ్యక్తిని నమ్మ నెనపు మల్పడైన ముల్ప అగత్య ఉండు తుళుకు పడదు మస్త్ పొరంబాట పండ తుళుత పదక్కులు ఏను ఒరిపాయరబడదు మస్త్ పొరంబాట మల్చిన హెచ్ ఎం మహేష్ని ఇంకా కొంచెం నెనవరికి మల్తుంది ఈ పద కూడా కెమ్మలత బ్రహ్మ దుంబు పన్నక్లు పిబి శ్రీనివాస్ హెచ్ఎం మహేష్ ఇత్తే నమ్మ రమేష్ చంద్ర బుక్క బలగదకి
1: అప్ప

ఐలేసా ద వాయిస్ ఆఫ్ ఓషన్ బెంగళూరు మొక్కలు నడపాదు పోదన పదరంగిన కార్యక్రమద కడే తెగే కేంద్ర కేంద్ర రేడియో సారంగ 107.8 FM ముందు రంగరంగిన